ఏలు కట్ట ఇల్లు సజ్జ మత్త మెల్లువే వాళ్ళ పళ్ళతోడ కోలికరి తల్లువే సంగీత పరంపర నాంద అంత సరస్వతి పుత్తిరను నాంద పాడి కలచవ నాంద కొంచెం బాడి పేరు వస్తావా.